కొట్టుర్రంగ తిన్నురంగ కడికిరంగ కుడికిరంగ నాటా చోరు చారు తేడురంగ దక్షిణ కన్నడ జిల్లెలు చుట్టురంగ మైకాల పల్తో రాయ తిన్ను కలుపు నొరుడి హాజ తిన్ను ఇంద్రంగుండు ఊడే ఎల్లా వస్తం కిట్టురు ఊడే ఉండు తిండు తుంగునెల్లా బర్రు నోక్రు నండో.

0: ಅಡ್ಡಿಲ್ಲ நாலு பாக்கெட் சிகரெட்லாம் கொஞ்சம் மூஞ்சி பாட்டி சோடல பல்ல நாறுது.
1: பாப்பா லஸ் மல்த்துண்டா சேஷா ஜாஸ்தி வருகின்றத்தான் సంగతి అని చెప్పాడు. ఆయన పుణ్యధర కడుతుందిగా.
2: దేవస్థానుడు కై ముగితే
0: రికార్డు బరేరు తత్తు తిప్పాడు. అత్తుండా రికార్డే తత్తు తిప్పాడు.
1: నిన్న కక్షి గారని అని అడ్డ విచారణ మలుపుకో. గోవిందరావు ఈ దాద పుణ్యం మలదాంది సురూడిది పనిగా.
0: అడ్డే బలినారదరే సాల జీవన అడిపునగ సోషల్ సర్వీస్ చేరుది శ్రమదానం మలుతుంది.
2: బదలు జోకులు పోనగా తాను పోవందుకు నాచి గంటి పోతిని ఆ ఇటు పుణ్యం వైదుజీ
0: డడ్డు మూజి పొన్ను జోకుల్లా సొంత ఖర్చుకి మధ్యమే వెళ్పదే. డడ్డు భజన మంది రెగట్టాదే ఉంజి దేవస్థానం జీర్ణోద్ధారం మీద సుమారు కాసు కొడుతుంది.
2: పాతరకేందిజా